శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుదాకల శాత భద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

పద పద పద పద నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ నిధ ని